0: బాబు సాదు మీ జో మాఫీ ఎంటిని జుకతిన ఫురాకు మీన్ సంతీన వనకుళ్ళు జమాన సలాం అలైకుం వరహమతుల్లాహి తాలా వబర్కాతు బర్క మీద హంటి జహా సారి రహమా రేడియో దమ్మింగ దమ్మిన చెప్పని జీని జీని మెరుపుకి రాఫిన్ బిని సఫా శకా బకడి పుళ్ళు సే రహమా రేడియో అబ్బుజ కన్ సే నంగత దమ్మిన తేన బిని బటి పరమాన రాఫిన్ మంది అబ్బుజ సలాం అనే బిని తాన రహమా రేడియో అబ్బుజ కను కబునా కసన జగావ హితాన రహమా రేడియో కను alhamdulillahi min numan hoɓɓe humal koɗo tedduɗo timɗo wato jagorɗo fuɓe heɗito kokowaltio ɗemgal popren
1: minɗoaakoakatero
0: ko
1: ɓoyde alaji sonaiɓamo
0: jaɓi jaɓi sosai
1: aso